అప్పుడు జ్యోతిరాజ్జురు రజవెన్న ఉగాకి ఇసర కథాంతరయ సినిమావట అరగినేను మీకు హెంగుమూరు సావి కియన్న మూడు కిలోమీటర్ హితుని కాలగిన్ని జ్యోజ్ మహారాజానాన్గన వగే సటహన కపిట తియన్న సిద్ధవేని మీ వగే వెలసరహనక ఎనిసమ్మ ఉప వరంగనవ ఇద్దాస్నోసి హెత్తే హై అవి భూమి ఆదరే నరబుపు శ్రీలంక విత్పదర్శనీకలు ఇతమ వటిన రూపరాము పెలక్లగా చిత్రపటయా నరమండి మీ చిత్రపట నరమపు ఉదవియ జపానీట బుహోసై ఆశా కరెంట్ పటంగాను జపానీ సంచార కరెంట్ పటంగాను ఏమ హీతనవా ఎదగొట్ట ఎత్తరమ లంకావే మలవుంగే ఉర్దుదా మలగి ఎత్తు శరత్ చంద్ర మహత్యకి పొత్కీ ఉదవియా మే 719 జపాన్ కియన చిత్రపట బలన్న పెలమినో మీ చిత్రపట ఎత్తరమ బటైర నిష్పాదనయ కునాట మీ చిత్రపట తోతెన్న వెన్నే జపానే మొక్కద్ద కథావ తన్ జపానీట యనవ ప్రథమవారట సంచార ఎకరన్న జ్యోజ్ కుమారయ జ్యోజ్ కుమారయ గిల్ల నెవెం బెహల జపాన్ తానాపతి పిలి అరగెన ఓ ఎనవ దిన హతక సంచారయ పలవిని దవసమ రాత్రి జ్యోజ్ కుమారయ ఒన్న తమన్ యన రాత్రి అవన్ హరేం ఎలియట పెనల తమట హితు మతే సంచారయ గేదిన సంచారయ గేదల హు గుడ వెనవ రాత్రి బస్ రథేకట సంచారక బస్ రథేకట ఇతర సంచారక బస్ రథ వల్ల మగ పెన్వన్నీ అనుసరినో మే బస్ రథే మగ పెన్వన్నీ అక్సరిని అగే నమ సుమి దెన్ మే సుమి సమగ ఓ యమ్ హాదకమక్ పవత్వన్న పటంగాను ఇక వెన్నే దెన్ సుమిగి బస్ రథేట గొడవునాట జ్యోజ్ కుమార్ అట జపానే పావిచ్చి కరండి సల్లి తిబ్బెనే పర్సుకి ఇది ఏ ముదల్ నెతికమ నిసామ ఎతన ఎతివన లింగతుకమ టికాక్ దూరయానో ఇదిం జ్యోజ్ కుమారయ దివిని దవసెత్ తినవా మే సుమీవ హంబెండ అవిల్లా అగే గాయనే అన్ అగే విస్తర కథనే అన్ మే సేన మహాగిన రసమిదిబిన్ అత్రమ మే సుమీ కిన గహను చరితేట మే జ్యోజ్ కుమారయ ఆసక్త వెనో మే ఆసక్త వీమే ప్రతిఫలయ వెన్నే మే కుమారయ సుమీ సమగ అగే కుటియట గమన్ కరనేక ఔన్ దదిన ఎకతు వెలా సంచారే కరంట పటం గన్న అబే కిసి విదక మే గహనీయ దనగని హిటియ నే మే అవిల్ల ఇన్నే ఇంగలంతే ఒటున్న హిమి కుమారయ కేల హబై ఏ అతరతురే ఒయ చారికా సటహన్ లాస్సి కల తీనో జపానే కర్మాంతశాల బలన్న యన్న మే సేర్మ ఎన హిటిరో దెన్ కుమారయట మొకద ఉనే కుమారయ కొహమద హోయాగన్నే అబై జపానేమ కెలమెనో ఏ కెలబీమ అతరతురే నత్తన్ జ్యోత్ కుమారయ ఘాతనే కరన్న యమ్ కండాయమక్ జపానే అతులమ క్రియాత్మక వెనో ఇది మెన్న మే కటయుత్ అతులే మే సుమీ కిన యవ్వనియత్ ఎక్క జ్యోజ్ కుమారయ గత కరణ సుందరమ దిన హతక్ మే చిత్రపటే అడంగు వెళ్ళా తీరు మే చిత్రపటే తేమావ గుడనగన్నే మే గీతే అతులే 719 జపాన్ చిత్రపటే అతులే మే గీతే అవస్థా కిహిపేకి దివదాగన్న పలవేని దవసే రాత్రియే జ్యోజ్ కుమారయ బస్రతీర నగినకుట మే గీతే అహెనో ఇట పాసే అవస్థా కిహిపేకి మే గీతే అసమిన్ టోక్యో నువర సంచార ఏదేనో అవసాన అవస్థావి దెన్ మే ఇన్నే కుమారయ కీల హదునగత్తామ మే యౌవనియ మే సుమీ కీన యౌవనియ మే కుమారయ అతారల పెనలేనో తీన బయటం హెబై జ్యోజ్ కుమారయ ఏ తమంగే మౌరట బలా యన్న మే సంచారే నిమకరణ మౌరట బలా యన్న సుదానం వెలా తమంగే నీలరత పేలియ గమన్ కర్ణకుట ఉన్న మూనట మూడు హమ్మెనవా అర సంచారక బస్రతే ఏ సంచారక బస్రతే ఇన్నో అర సుమీ కియన యౌవనియ పురుదుగీ హండ మతురోమిన్ ఏ బస్రతే గమన్ కరణం మే దెదినా ఇక మొహోతకట ట్రాఫిక్ ఎక ఇక తెనకది ఎస్ గట్టినో ఎతగొట ఇన్ని అర తమంట ప్రేమ కరపు యౌవని అనిమే ఎతగొటే ఆసన ఇదగిన ఇన్ని జ్యోజ్ కుమారయ మతు రజవేన బ్రితాన్ని కిరుళహిమి జ్యోజ్ కుమారయ హై నికమ్మ నికమ్ బస్రతే సేవికావ గీత గాయనా కరమిన్ నిక్మేను మెన్ మే సంవేదీ సటహన ఇహా మిహా వీమ మే చిత్రపటి పురామ దగిన్న తిపెను ఇనిసా మంగ హితనవ హెంగుం వరుసా వగే తెనక లో ప్రకట మంగ హెమ కియన్నే లోకే హెమోమ మే గీతేట హరి ఆదరే లో ప్రకట 719 జపాన్ చిత్రపటి తేమా గీతే అపి రసమిందియుతుయి మే వగే తెనకదే